అందరికి స్వాగతం. యూ ట్యూన్డ్ ఇన్ విత్ మీ బ్రింగింగ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెజెంట్. మేము ఈ కార్యక్రమాన్ని అంతర్తరంగాల ద్వారా మీకు అందిస్తున్నాము. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అన్ ఓల్డ్ క్లాసిక్. అవర్ నెక్స్ట్ సాంగ్ ఈజ్ బలపం పట్టి ఫ్రమ్ బొబ్బిలి రాజా. అండ్ ఐమ్ ప్రెటీ షూర్ దిస్ వన్ విల్ టేక్ మెనీ ఆఫ్ యూ స్ట్రైట్ బ్యాక్ టు ద ఎర్లీ 90s. చదువు పాటలతో అల్లిన అద్భుతమైన సాహిత్యాన్ని శాస్త్రి గారు వ్రాయగా ఇళయరాజా గారు జానపద మరియు వెస్టర్న్ సంగీతంతో రూపొందించిన బొబ్బిలి రాజా చిత్రం నుండి బలపం పట్టి భామ బల్లుగారు చిత్రగారి స్వరంలో వినబోతున్నారు. దిస్ ఈజ్ బలపం పట్టి ఫ్రమ్ ద మూవీ బొబ్బిలి రాజా. లెట్స్ ఎంజాయ్ దిస్ జెమ్ టుగెదర్.